ఆది రూపనాథ మూర్తి యోగన ప్రకపార సర్వమాన్ త్రమాన్ దేవ బేవాదుదారు సర్వమాన్ త్రమాన్ దేవ అపేవ ఆదుదారు సర్వకాలక సర్వకాలక సర్వగోపన కాలు జత్ర తత్ర రాజీ అవధూత రూపసాలు నామ ఠామ నా జాజ్యా కర రూపరంగ నా రేఖ ఆద పురుషోదార మూర్త అజో నాద శేఖ దేశోర్ నా పేజ్యా కర రూపరేఖ నా రాగ జత్ర తత్ర దిశా విశా హుయ ఫల హివన రాగ నామ కామహీన ప్రగర దామో నహ జాహి సర్వ మాన సర్వ తర మాన సర్వ మాన తాహి ఏక మూర్త నేక దర్శన కేంద్ర రూప నేక ఖేల ఖేల ఖేల ఖేల నే అంత కోపర ఏక దేవ పేవ నా జానీ జయ బే దర్గ దేవ రూప రంగ నా జాత పాస జానీ కే జేవ దాత మాత నా జాత జాకర జన మరణ మహీన జకర బకర విరా చదర జాక మానీ ప్రతీన లోక చౌదాం కే బిఖై జగ జాపి జయ జాప ఆద ది బనాద మూర్త తాప సబ జయ తాప పరమ రూప పునీత మూర్త పూర్ణ పురుఖ పారు సర్వ విశ్వ రజో సుయం భగవర్ణ భంజన హార కాళహీన కళా సంయుక్త కాల్పురుఖ దేశ ధర్మధామస పరమరాత భూతల కపేశ అంగరాగన రంగజాక జాతపాదన నామ గర్భగంజన దృష్టి పంజన ముక్తదాయక కామ్ ఆప రూపమీకానోస్తేక పురుఖవదూత గర్భగంజన సర్వ పంజన ఆది రూప సూత అంగహీన పంగనాథమేక పురుఖ పారు సర్వలాగి సర్వకాయకు సర్వగోపృత పారు సర్వగంధ సర్వహంత సర్వధ్యాన పేఖో సర్వశాస్త్ర జానీ జయ రూపరంగార రేఖో పరం వేద ప్రాణ జాగ నేత పాక్త నెత కోట సిమృత ప్రాణ శాస్త్ర న ఆవై బోచత మద్ పార షంద తగ ప్రసాద గుణగణ ఉదార మహిమా పార ఆసన పంగు ఉపమాన అంగు అనుపవ ప్రకాశ నిర్దనాశ రాజన్ బాహ శాన్ శాన్ రాజన్ రాజ పానన్ పాన దీవాన దేవ ఉపమా మహాన్ ఇంద్రాన్ ఇంద్ర బాలాను బాలు రంకాన రంగ కాలాను కాలు అనుభూత అంగు అపాంగ గాతమిత పార గుణగణ ఉదార మునుగణ ప్రణామ నిర్పాణి కామ ఆతదుత్ ప్రచాండు మిత గత అఖాండ లిశ కర్మ దృశ ధర్మ సర్వ ప్రణాఢ్య ఆన దండ బాఢ్యంచ ఆచరీ షాంత తగ ప్రసాద్ గోబిందే ముకందే ఉదార్య పారి హరియంగ్ కరియంగ్ నిర్నామ్య కామే భుజంగ ప్రయాతిశంగ చతుర్ జకర కర్త చతుర్ జకర హర్త చతుర్ జకర ధారణే చతుర్ జకర జానే చతుర్ జకర వార్తి చతుర్ జకర భారతి చతుర్ జకర బాలే చతుర్ జకర వాళ్ళే చతుర్ జకర వాస్తే చతుర్ జకర వాస్తే చతుర్ జకర మానే చతుర్ జకర ధానే ఆయే చాజరీ షంద నా సత్ర నా మిత్ర నా పర్వ నా పిత్ర నా కర్మ నా కాయ జన్మ అజాయ నా చతుర నా మిత్ర పర పవిత్రాయ ప్రతిష్టా దిశా దృశ కృష భగవతి శాంత ప్రసాద కథతే గ్యాశ దిశ గ్యాపజ బేష గ్యా గంజ కర్మ గ్యాపజ బ్రహ్మ గ్యాపజ లోక గ్యాదోక గ్యావధూత వర్ణ గ్యాపే భూత కర్ణ కి రాజం ప్రభాయం ధర్మం తుజాహే కి అశోక వర్ణ కి సర్భ వర్ణ కి జాగతం కృతీయ కి శత్రుం క్షత్రియ కి బ్రహ్మం స్వరూప కి అనుభవన రూప కి ఆదో దీన కి ఆప భేవాయ కి చిత్రం భిన్న కి కధీన కే రోజీ రజ కర్ హి మర హక బాక బేక గైబుల గైబ హైంక ఆఫుల గుణాయక శాన జాయక కారణ గునింద రోజీ దహంద రాజ గ్రహీమ కర్మం కరీమక సర్వం కలియక సర్వం దలియం కే సర్వత్ర మానే ఆయంకే సర్వత్ర దానే ఆయంకే సర్వత్ర గౌనయంకే సర్వత్ర పౌనయంకే సర్వత్ర దేశాయకే సర్వత్ర పేశాయకే సర్వత్ర రాజ్యాయకే సర్వత్ర సాజ్యాయకే సర్వత్ర దీనాయకే సర్వత్ర లీనాయ కే సర్వత్ర జాహో గే సర్వత్ర బాహో గే సర్వత్ర దేశాయ గే సర్వత్ర పేశాయ గే సర్వత్ర కాలాయ గే సర్వత్ర పాలాయ కే సర్వత్ర హంత గే సర్వత్ర కాంత గే సర్వత్ర భేఖీ గే సర్వత్ర భేఖీ గే సర్వత్ర కాజాయ గే సర్వత్ర రాజాయ గే సర్వత్ర సౌఖాయ గే సర్వత్ర పోఖాయ కే సర్వత్ర ప్రాణే గే సర్వత్ర ప్రాణే గే సర్వత్ర దేశాయ గే సర్వత్ర పేశాయ గే సర్వత్ర మాన్యాయ సదైవం ప్రధానయాయ గే సర్వత్ర జాప్యాయ గే సర్వత్ర స్థాప్యాయ గే సర్వత్ర పాన్నాయ గే సర్వత్ర మాన్నాయ కే సర్వత్ర ఇంద్రాయ గే సర్వత్ర చంద్రాయ గే సర్వం కలిమాయ గే పరమం భీమాయ గే అగలోలామాయ గే సైవ కలామాయ గే ఉసనో గజుమాయ తమామదు రుజుమాయ హామే సులసలామే శ్రీగణమదామే నీముల సుగస్త గరీబుల పరస్త బలందరుమకాన జమీనుల జమానాయ తమీజల్ తమామే తమీజల్ తమామే రుజువుల నదాన హరిఫల జీమే రజాగ జగ్రీనా నేగల్ తరంగ భేద పాంగ ఆజీజుల నివాజ నీముల ఖరాజ నిరోక్త స్వరూప ధర్మౌతభూతాయ
पर भोगत प्रवाह है सुजोगत सुदा है सदा गुण स्वरूप है अपेदी अनूप है समस्त उपराज है सदा सर्वसाज है समस्त सलाम है सदा मेरा काम है। निर्वाद स्वरूप है गाद है अनूप है ओवंगाद रूप है नाद स्वरूप है नंगी अनामे त्रिपंगी त्रिकामे त्रिवर्गंग त्रिवाद्य गंजे अगाधे शुभम सर्वभाग्य सर्वा नरागे त्रिपुक स्वरूप है सज है सूद है नरकंग प्रणास है प्रतिकूल प्रवास है निरुक्त प्रवाह है सदैव सदा है। विभुक्त स्वरूप है प्रजोगत अनूप है निरुक्त सदा है विभुक्त प्रवाह है अनुक्त स्वरूप है प्रजोगत अनूप है। चाचरी छंद अभंग है नंग है बेखा लेखा परम कर्म नाद गादा जय पय भूता दूता नासबदासबंध अभगता विरगता नाश प्रकाश अनजंता सुनंता लेखा देखा लेखा पीखा टाय गाय सांब गम है नीला नाद है नित सुनत जात जात है चरपट छंद प्रसाद सर्वंग हंता सर्वंग गंता सर्वंग ख्याता सर्वंग ज्ञाता सर्वंग हरता सर्वंग करता सर्वंग प्राणं सर्वंग त्राणं सर्वंग कर्मं सर्वंग धर्मं सर्वंग जुगता सर्वंग मुक्ता रसावल छंद प्रसाद नमो नरक नाशे सदैव प्रकाशे अभंगंग स्वरूपे अनंगंग स्वरूपे अभंगंग बभूते परमाथिंग परमाते सदा सर्वसाधे अगाध स्वरूपे निर्वाद बभूते अनंगी अनामे त्रिपंगी त्रिकामे नृपंगी स्वरूपे सर्वंगी अनूपे न पुत्र न पुत्र न सत्र न मित्र न दाते न माता न जाते न पाते नृसाकृगामिगाय सदैव प्रवाह जय जाय भगवती छंद प्रसाद के जहर जूर है के हाजर हजूर है मेसर सलाम है समाज लगवाम है के सब दिमाग है गौसलों जराग है के कामल करीम है के राज करीम है के सर्वंग करी है के सर्वंग दरी है

ఏదైనా మా నెలవల్ల చదవరాహానికి ఉన్నాం. ఏ మాన మేరయాదు సదరహు హరణాలి హరణాగ్రహతు మాన మేరే దూఃఖ సభ విస్తారణ అంగీకారు కరే తిరా కార్య సభ సువారణ సభనా గల్లా సమరథ స్వామి శోక మనోభిసారి కహ నానక మాన మేరే సదరహు హరణాలే.

జాయములు భాయములు అసమాయి అమలు ధర్మములు దివాణములు తలములు ప్రవాణములు శ్రీసములు నిష్టాణములు కర్మములు పురమాణములు ములఖన జాయి ఆకాగ్రహిలు వలాయి ఆఖ వేద పాఠ పురాణు ఆఖ పడే కరే వఖయాణ ఆఖ బ్రహ్మే ఆఖ ఇంద్ర ఆఖ గోపి తయ గోవింద ఆఖ ఈశ్వర ఆఖ సద్ ఆఖ గీతే గీతే బుద్ధ ఆఖ హే దానవ ఆఖ దేవ ఆఖ హే సుర నర్మన్ జన సేవ గీతే ఆఖ హే ఆఖణ పాయే గీతే కహ కహ ఉఠ జాయ ఏతే గీతే హోర కరే దాఖ న సక కే కే జేవడ పావ దేవడ హోయ నానక జాన సచా సోయే జే గో ఆఖ బోల విగాడ నా లిఖి అసర గవార అంగవార ਸੋਦਾਰ ਕਿਹਾ ਸੋ ਕਰਕੇ ਆ ਜਿਤ ਮੈਂ ਸਰਬ ਸੰਭਾਲੇ ਵਾਜੇ ਨਾਦ ਅਨੇਕ ਅਸੰਖਾ ਕੀਤੇ ਵਾਵਣ ਹਾਰੀ ਕੇਤੇ ਰਾਗ ਪਰੀ ਸੋ ਕਹੀ ਅਨ ਕੇਤੇ ਗਾਵਣ ਹਾਰੀ ਗਾਵੇ ਤੋ ਨ ਪਾਉਣ ਪਾਣੀ ਮੈਂ ਸੰਤਰ ਗਾਵੇ ਰਾਜਾ ਧਰਮ ਦੁਆਰੀ ਗਾਵੇ ਹੈ ਜਿਤ ਗੋਬਦ ਲਿਖ ਜਾਣ ਹੈ ਲਿਖ ਲਿਖ ਧਰਮ ਵਿਚਾਰੀ